ఒక బీచ్ రూల్ కొన్నా లైన్ షుల్లంకి కొన్నా నా తా కబీలి లోక్ల చబీలి సిల్ల ఆలి అవ్రేలి లోక్ల కుతాన నక్వాన్ లి చోకో చిష్ణు సింకెల్ నాకతం లీ లోక్ల చబీలి సిల్ల ఐ నక్విలి షబీలి సిల్లాలి హెసూస్ బంబీల్ షుబాన్ లి సాన్ సలి క్వాకిప్ Aran salí capítulo 6, 51, toch salí 58. Saeb licutan a Anki Sheli Jesús reeb la judío. La inli chocho gilcuan sin cubella sachosha. Litacuan crelicuan chocho chejunelic. Ulicuan tinque la in an lintescuan renac. Cuan chuam liruchi chocho. Abananeb la judío. Nekesh. Wechiri pep chan runa kaintish kelis te kwal chekatsa kachan kem. Kishcheli Jesus re. Reli chityal din kere kwinkane ke tsekalis te kwali kahorbeer. Kwinkane ke ruklish kikel makak yu amerikin. Anina tsekan relin te kwal na ruklin kikel kwans yu am chikuneli. La intin kwaklesi che jojo saro sohikep likutan. Shwal naklin te kwal han tsakal tsekem lin kikel han tsakaluka. אני נצקן רלין תכפל ונרוק לינקיקל נקנק וכן אולי ריקן עונק ליטו צ'וקיל צ'וקפך כי תכלן צ'קווה אולי צ'וקין סשכבה לצ'וקפך וכן נחקווה את הצקן כווה צ'וק סיינקווה הנאין לקווה כי קובה צ'ק סצ'ושם מוכוחות תקש כווה לענה לצ'וקווה כקם לתעקווה לקווהים צ'וק צ'קונה לי Ratin Lika Kwao.